0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
4: Listen to a Carnatic classical Veena recital by Shri Chittibabu. He is accompanied on Mridangam by Shri Niyamani Somayajalu and on Ghatam by Shri K.M. Vaithyanathan.
3: Karyakramanlo munduga vinandi Sobhillu Saptaswara Jagan Mohini Ragamlo Tyagaraja Swami Kruti Rupakatalam.
4: Shri Chittibabu begins his Veena recital with Sobhillu Saptaswara, a composition of Saint Tyagaraja in Rag Jagan Mohini, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన దేవాది దేవ శ్రీ వాసుదేవ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవాది దేవ శ్రీ వాసుదేవ, ఏ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ సునాద వినోదిని సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ప్రక్కల నిలబడి కర్హర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ చిట్టిబాబు కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ప్రక్కల నిలబడి, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా ఖరహర ప్రియా సెట్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చిట్టిబాబు వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ చిట్టిబాబు. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు అండ్ ఆన్ ఘటం బై శ్రీ కెఎం వైద్యనాథన్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to a saxophone recital by Sri Juvelidina Venkateswarlu and Party, supported by Sri Ramavarpu Arjuna Rao on special dolu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జువ్వలదిన వెంకటేశ్వర్లు బృందం వారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. శ్రీ రామవరపు అర్జున

0: రావు స్పెషల్ డోలుపై సహకారం అందిస్తూ.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి కనుగొంటిని ఇన్రాగ్ బిలహరి సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ముందుగా కనుగొంటిని బిలహరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: Until now, you have listened to a Muthaiya Bhagavatar Kriti, Valli Naikane, Inrag Shanmukapriya, said to Adithal.
1: Mirintavarku, Valli Naikane, Shanmukapriya Ragam, Adithalam, Muthaiya Bhagavatar Rachana Binaru.
0: Now listen to a Purandara Dasa Kriti, Venkatachala Nilayam, Inrag Sindhu Bhairavi, said to Adithal.
1: Karikramanlo, Ipudu? వెంకటాచల నిలయం సింధు భైరవీ రాగం ఆదితాళం పురందరదాసుని వింటారు.